0: ధైర్య సూసి,
1: రెక్కె బీసి ధైర్య సూసి,
0: చుక్కి ముట్టో హమ్మిగే,
1: చుక్కి ముట్టో హమ్మిగే.
0: లిఖ లియా?
2: హాన్.
0: సబ్ లో లిఖ లియా?
2: హాన్.
0: అచ్చా, తో అగ్లా సెన్స్. దూర దూర హారి హారి,
1: దూర దూర హారి హారి,
0: వ్యోమ కాణువ బగే,
1: వ్యోమ కాణువ బగే,
0: హసివ మరెసి,
1: హసివ మరెసి,
0: వాంఛే మెరెసి,
1: వాంఛే మెరెసి,
0: దిగంత సేరో లఘు బగె,
1: దిగంత సేరో లఘు బగె.
0: తో అబ్ బచ్చా ఆఖిర్ స్టాంజా వో భీ సునా దో, లిఖ్ లేతే హై. యావ నాడో యంథ కాడో,
1: యావ నాడో యంథ కాడో,
0: హారో ఆసే హక్కిగే,
1: హారో ఆసే హక్కిగే,
0: ముక్త గగన నూరు కాల,
1: ముక్త గగన నూరు కాల,
0: ఈజో శక్తి రెక్కెగే,
1: ఈజో శక్తి రెక్కెగే.
0: తో సబ్ లోగ్ ఏక్ గానా తో లిఖ్ లియా. అబ్ ఇసే కైసే గానా, కిస్ తరహ గానా, ఏ తో మాలూమ్ హో రహా హై నా?
2: హాన్.
0: అచ్చా జీ, జరా చుప్కే రహనా, గీతా జీ ఆ రహీ హై దీదీ, ఉసీకో హమ్ రిక్వెస్ట్ కర్ దేంగే.
2: హాన్.
0: గీతా జీ ఆయే యహాన్, హమారే బచ్చే సబ్ ఏక్ గానా సీఖనా చాతే హై. పెహలే ఇస్కే ఆరోహ అవరోహ క్యా హై ఏ బతాయేగే?